0: అవ్వన్న
1: ఓవన్న
0: అవ్వన్న
1: అవ్వన్న
0: అక్కన్న
1: అక్కన్న
0: இடையின மாம்
1: இடையின மாம்.